పాతిక్ పేసన పట్టి చంద్రముఖ. చూబా చూబా మరణి అదు దుక్పా చక్కర వేసు.